మల్లికా నీతినా మిలాది మల్లికా కోయి తో మిలనికా కరో రే ఉపాయ రే నీతినా మిలాది మల్లికా.